మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతిదాని నువదియ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

నుదికే మెగర్ట్స్ దివేఫే మిగడి గాడమే కొరియా మిగెన్ దని చాలు రాగు మీ షో నుగడి తిరి సింగమహమే కొరియా గెందారు షోక బావెరి వాంబేను వా ఫరేతక నోయజాందే ఫుల్సత్ లిపి గెందాని టిఎఫ్ఎం 91 మీ పేజ్ మెసేజ్ కురు ముందాని ఇఫ్ పిఎస్ఎం ఏ యాప్ మే దొరుకు ఎరు మికొన షో మే గుళాల్ దేనందే మసికెత్త మీరి హమ కురుమిస్ కియాల్ దిన తవర ఫసే మసికెత్త కె మీరి హమ అమిల రావ గదవతక గుణం హురి మసికెత్త కె మీరి ఎమ మిదను మసికెత్త ఫురి హమ కొల్లే అగెన్ లవెన్ అడు హల్ముగ ఫుల్సత్ లిపి గెందాని అమిల రావ గదవతక లోప్ కురవా ఫరేతక వరం హాస షో ఎమ ಮಿಶೋಗೆ ತೆರೆ ಜಹಾಲ್ ಮುಂದಾಣಿವೆ ಅಮಿಲ್ ರಾಗ ಲವ ತಹಿಮಿ ಮೇ ನಾನು ನೋಟ್ ಕೊಲ್ಲ ಇರವಿಸ್ ಅಮಿಲ್ ರಾಗ ಲವೇಕ ರಿಕ್ವೆಸ್ಟ್ ಕೊಲ್ಲಮು ನಾನು ನೋಟ್ ಕೊಲ್ಲಾಣೆ ಇರು ಶಹು ಮೇನ ತಂಕೊಳ ಫಸೇವಾಣಿ ಲವ ಬದಲ್ನು ಕೊಂ ಹಮ ಸೀದಾ ಕೊನ್ ಲವೆ ತೊ ಹೋದಾಲ ಅಮಿ ಕೊಳ ಗುಳಾಲ ಮಸೆಕ ತಾಯಿ ಕುರಿಯತ್ತ ಎಮಿ ಮ ಮಿಹಾರು ಫಿಶ್ಗೆ ಹಮ ಮೆಸೇಜ್ ಕೊರ ಮುಂದಾ ವಿ ಶಹು ಮಿರಿ ಸುವಾಲ್ ತಾಯಿ ಕೀಗ ತಯ್ಯಾರ ಎಹು ತೆರಿನ ಗುಳಾಲ ಎಹು ತೆರಿನ ಹವಾ ಕೊಲ್ಲ ಮಸೆಕೆ ಫುರಿ ಹಮ ಕೊದ್ಲಿ ಮ ಇದ್ಲಾಫವಾ ಅಮಿಲ್ ರಾಗ ಲವ ಚಹಾಲ್ದೇನಾ.

ఎకలేగ ఫాన్ తీయ ఖంబలు వరికుర వ్యాఫినమ తీయ ఖంబలున్న బుర హేయుకంబుడు అంబింతకే ఏగె బదలుగా ఎకలేగ ఫానుగ విరి రస్కలాంగే ఎకలేగ ఫాన దివ్వా ఫానతే ఎయి ఇస్లాం విగంవా ఈమాం విగంవా ఖియమంవా తౌబావా అళువెరి రోదహిఫా బికురువెరి నూం అంబినాయి బికురువెరి అంబిన్నే.